0: సభలో మానము బోవు సమయంబున
1: సభలో మానము బ్రోవు సమయంబున
0: బోవు సమయంబున
1: బోవు
0: ఆ బోవును ಹೇಳ್ತಾರೆ పోవును ಹೇಳ್ತಾರೆ ಹಾ బ్రోవు ಅಂತ ಅನ್ನೋದು ಇದೆ ಆದ್ರೆ ಅದು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ರೂಢಿಯಲ್ಲಿದೆ ಹಾ ಮಾನಭಂಗ ಮಾಡಿದ ಸಮಯದಲ್ಲಿ ಅಂತ ಅರ್ಥ ಆಗುತ್ತೆ
1: ಹಾ ಸರಿ

0: ఇప్పుడు వినండి నీవాడనే గాన సారంగరాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఏ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ సారంగ. నీవాడనే గాన సెట్ టు ఖండచాపు తాళం.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావు వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు వయలిన్ సహకారం శ్రీ ద్వారం సత్యనారాయణ రావు

0: వాతి సహకారం మృదంగంపై శ్రీ పి రామారావు. కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గములుండా కరహర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian music. You are listening to a Carnatical violin recital by Sridwaram Durga Prasad Rao. He is supported on violin by Sridwaram Satyanarayana Rao and accompanied on mridangam by Shri P. Rama Rao. Sridwaram Durga Prasad Rao concludes his violin recital with a composition of Saint Tyagaraja in Raag Harahara Priya, Chakkani Rajamargamulundaga, set to Aditaal.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Nadaswara recital by Sri Kasmur Penchalaya, supported on Dolu by Sri V. Subramaniam.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కసుమూరి పెంచలయ్య గారి నాదస్వర వాద్య కచేరి వింటారు. డోలు సహకారం శ్రీ వి సుబ్రహ్మణ్యం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి బాగాయనయ్య ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just heard Ithyagaraja Kruti, Bagayanayya, Inrag Chandra Jyoti, set to Adithal.
1: Mirintavarku, Bagayanayya, Tyagaraja Swami Kirtana Vinnaru, Chandra Jyoti Ragam, Adithalam.
0: Now listen to a composition by Sri G. N. Balasubramanyam, Saraswati Namostute, Inrag Saraswati, set to Rupakthal.
1: తర్వాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కీర్తన.

0: You have just listened to a G.N. Balasubramanyam composition, Saraswati Namostute, in rag Saraswati, set to Rupak Thal.
1: Meerintavarku, Saraswati Namostute, G.N. Balasubramanyam Kirtana Vinnaru, Saraswati Ragam, Rupak Thalam.
0: Now listen to a Tyagaraja Kruti, Nanu Vidichi Kadalakura, in rag Riti Gowla, set to Ms. Richapu Thal.
1: Tarvata, నన్ను విడిచి కదలకురా రీతిగౌళ రాగం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన

0: You have just heard a Annamacharya Kirtana, Narayanate Namo, in Rag Behag, said to Adithal.
1: Intavarku, Narayanate Namo, Annamacharya Kirtana Vinnaru, Behag Ragam, Adithalam.
0: Ragam, 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you have heard two, Nadaswara Recital by Sri Kasimuru Penchilayya, supported on Dolu by Sri V. Subramaniam. This program came to you from the studios of All India Radio, Vijayawada, for Ragam 24/7, anytime Indian music.
1: Ragam channel lo meerentavarku Kasumuri Penchilayya gari Nadaswara Vadya Kacheri vinnaru. డోలు సహకారం శ్రీ వి సుబ్రహ్మణ్యం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri P. Poonachandar. He is accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
3: Karyakramamlo munduga vinandi Siddhi Vinayakam Shanmukha Priya Ragamlo Muthuswami Dikshitar Kriti Rupakathalam.
4: Shri Poonachandar begins his vocal recital with Siddhi Vinayakam, a composition of Muthuswami Dikshitar in Rag Shanmukha Priya set to Rupakthal.

0: ఇప్పుడు వినండి లలితే మాం పాహి యదుకుల కాంభోజి రాగం రూపక తాళం చెంగల్వరాయర్ రచన.
1: You will now listen to a composition of చెంగల్వరాయర్, లలితే మాం పాహి, in రాగ్ యదుకుల కాంభోజి, set to రూపక తాళం.

0: ఇప్పుడు వినండి మనోరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి అటుకారాధని ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ మనోరంజని అటుకారాధని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మనసు స్వాధీనమైన రాగం శంకరాభరణం మిశ్రచాపుతాళం త్యాగరాజ స్వామి కృతి
1: శ్రీపూర్ణచందర్ క్లోత్స్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఇన్ రాగ శంకరాభరణం మనసు స్వాధీనమైన సెట్ టు మిశ్రచాపుతాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ గాత్రకృతి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Karnataka classical vocal title by Shri P. Purnachandar. He was accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarna.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.